పాదని సానిద తాణ తజం తప జోడ తజం జం పాదని పాద పజం తజం పమ తణకు జం జం పమ పది తగిట నిధమ జం తరిత సానిద కుకుం తగిట గరిని తజం పదని సతజం తరిగమ తగిట జం గరిని తతరి తజం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జను తరిగమ పదని సారి గది నీద కదిగిణతు సరి గమ పదని తది నీద కదిగిణతు దిగ సారిని సద్దాని గది నీద కదిగిణతు కదిగిణతు కదిగిణతు మాత